గుర్తించలేకపోతున్నాడు. జీవితంలో అవసరాలు పరిమితమే, కానీ కోరికలు అనంతం. ఫలితంగా వాటిని నేర్చుకోవడం కోసం మనిషి అడ్డదారులు తొక్కుతున్నాడు. తన దగ్గర ఉన్నదాన్ని వదిలేసి లేని దానికోసం తాపత్రయపడుతూ పరిగెత్తుతున్నాడు. సంపాదించిన దాంతో వ్యసనాలు, ఆడంబరాలు అలవర్చుకుంటున్నాడు. స్థిరచిత్తం లేక చిక్కుల్లో పడుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లోనే సంతృప్తి అనే పదానికి అర్థం, అవసరం బోధపడతాయి మనిషికి. తృప్తి అనేది సాధనతో తప్ప విజయం ద్వారా వచ్చేది కాదు. అందుకు శాయశక్తులా ప్రయత్నించిన వ్యక్తి అసలైన ఆనందాన్ని, సంతృప్తిని అనుభవించగలడు అన్నారు స్వామి వివేకానంద.

ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్ ప్రకారం మొహరం మొదటి ఇంకా అత్యంత పవిత్రమైన మాసం. అంటే ఇది ముస్లింలకు కొత్త సంవత్సరం అన్నమాట. వారి సమాజంలో ఆధ్యాత్మికంగా చారిత్రాత్మకంగా ఈ మాసానికి ఎంతో ఉన్నతమైన స్థానం ఉంది. ఈ రోజున ఇస్లామిక్ నూతన సంవత్సరం ప్రకారం ఇందులో ఎలాంటి వేడుకలు ఉండవు. ముస్లింలు ఈ రోజున అత్యంత ప్రశాంతంగా ప్రార్థనలతో దైవ చింతనతో సృష్టికర్తకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రారంభిస్తారు. రాబోయే ఏడాదిలో ఆధ్యాత్మికంగా ఎదగడానికి సంకల్పం చెప్పుకుంటూ ప్రవక్త మహమ్మద్ మొహరం నెలను అల్లాకు చెందిన మాసం అని అభివర్ణించారు. ఈ నెలలో చేసే మంచి పనులకు దాన ధర్మాలకు ఆధ్యాత్మికంగా గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున ఉపవాసాలతో ఉండడం ఎంతో పుణ్యప్రదమని భావిస్తారు. ఈ ఉపవాసం వల్ల గత ఏడాది చేసిన పాపాలు తొలగిపోతాయని ప్రవక్త పేర్కొన్నారు. పవిత్ర ఖురాన్ను ఎక్కువగా పఠించడం, 5 పూటల నమాజ్తో పాటు అదనపు ఐచ్ఛిక ప్రార్థనలు చేయడం, పేదలకు అవసరంలో ఉన్నవారికి స్వచ్ఛందంగా సహాయం చేయడం ఈ రోజున పాటించడం జరుగుతుంది.

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతర్ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 6 గంటలకు రంగత్కే స్వరాజ్దీప్ మరియు లాంగారం మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి లాంగారం మరియు స్వరాజ్దీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బారాటంగ్ రేపు ఉదయం 6:15కు షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30కు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. మరలా మధ్యాహ్నం 2:30కు షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు సాయంత్రం 4:30కు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి హడ్బే రేపు ఉదయం 6:15కు స్వరాజ్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45కు స్వరాజ్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 7:00కు రంగత్కే షహీద్ ద్వీప్ స్వరాజ్ ద్వీప్ స్ట్రైట్ ఐలాండ్ కదంతల మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7:00కు రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 11:00కు షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 1:00కు స్వరాజ్ ద్వీప్కే బయలుదేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2:30కు స్వరాజ్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిచంగ రేపు ఉదయం 11:30కు స్వరాజ్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 2:00కు షహీద్ ద్వీప్కే వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 3:30కు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కమోటా రేపు సాయంత్రం 5:00కు స్వరాజ్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30కు స్వరాజ్ ద్వీప్లో బయలుదేరి షహీద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్ ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు.

0: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దాని గురించి డాక్టర్ రామ్ ప్రసాద్ గారి కథనం.
1: ఇవాళ జూన్ 26 ప్రపంచం మొత్తం అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంను పాటిస్తుంది. ఈ సంవత్సరం ఈ దినోత్సవం మనందరికీ ఒక హెచ్చరిక, ఒక బాధ్యత, ఒక సామాజిక పిలుపుగా మారింది. ఈరోజు మనం మాట్లాడుతున్న విషయం కేవలం డ్రగ్స్ గురించి కాదు, మన పిల్లల భవిష్యత్తు గురించి, మన కుటుంబాల ప్రశాంతత గురించి, మన అండమాన్ దీవుల భద్రత గురించి, మన దేశ భవిష్యత్తు గురించి. మనిషి చరిత్రలో ఎన్నో ప్రమాదాలు వచ్చాయి, యుద్ధాలు వచ్చాయి, మహమ్మారులు వచ్చాయి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. కానీ ఈ శతాబ్దంలో నిశ్శబ్దంగా కోట్లాది జీవితాలను మింగేస్తున్న ఒక మహా విపత్తు ఉంది. దానికి శబ్దం లేదు, దానికి రూపం లేదు, దానికి రంగు లేదు. కానీ అది ఒకసారి జీవితంలోకి ప్రవేశిస్తే మనిషిని, కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని నెమ్మదిగా లోపల నుంచి కరిగించేస్తుంది. అదే మత్తు పదార్థాల వ్యసనం. ఒక్కసారి మన అండమాన్ దీవులను చూడండి. ఎంత అందమైన ప్రకృతి, నీలి సముద్రాలు, పచ్చటి అడవులు, వివిధ సంస్కృతులు, శాంతియుత సహజీవనం. దేశంలోనే అత్యంత ప్రశాంతమైన ప్రాంతాల్లో మన అండమాన్ ఒకటి. కానీ ప్రశాంతత వెనుక కూడా కొన్ని ప్రమాదాలు నిశ్శబ్దంగా పాకుతుంటాయి. ఇవాళ డ్రగ్స్ అంటే నల్లటి నీడ ప్రపంచమంతా విస్తరిస్తుంది. ఒకప్పుడు డ్రగ్స్ అంటే సినిమాల్లో చూసేవాళ్ళం, పెద్ద నగరాల్లో వినేవాళ్ళం, విదేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచం చిన్నదైపోయింది. ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఒక గ్రామంగా మార్చేసింది. సరిహద్దులు కేవలం మ్యాప్లో మాత్రమే కనిపిస్తున్నాయి. సముద్ర మార్గాలు, డార్క్ వెబ్, కొరియర్ నెట్వర్క్లు, అంతర్జాతీయ అక్రమ రవాణా గ్యాంగ్లు, ఇవన్నీ కలిసి డ్రగ్స్ను ప్రపంచంలో ప్రతి మూలకు తీసుకెళ్తున్నాయి. మన దీవులు కూడా దీనికి అతీతం కాదు. ఒక్కసారి ప్రపంచ గణాంకాలను చూద్దాం. ఐక్యరాజ్య సమితికి చెందిన UNODC నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 29 కోట్ల మందికి పైగా ప్రజలు ఏదో ఒక రకమైన మత్తు పదార్థాలను వినియోగిస్తున్నారు. అంటే ప్రతి 17 మందిలో ఒకరు ఏదో ఒక రకమైన డ్రగ్ను ఉపయోగిస్తున్నారు. ఇంకా భయంకరమైన విషయం ఏమిటి అని అంటే వారిలో కోట్లాది మంది యువతరమే ఉన్నారు. 15 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అధిక సంఖ్యలో ఈ వ్యసనాల బారిన పడుతున్నారు. ఇది కేవలం ఆరోగ్య సమస్య కాదు, ఇది ప్రపంచ మానవ వనరుల సంక్షోభం. మన భారతదేశం పరిస్థితి చూస్తే మన దేశంలో కూడా లక్షలాది మంది వివిధ మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. గంజాయి, హెరాయిన్, కొకాయిన్, సింథటిక్ డ్రగ్స్, MDA, ఈ పేర్లు కేవలం రసాయన పేర్లు కావు, అనేక కుటుంబాలను కన్నీటి సంద్రాలలో ముంచిన విషబాణాలు. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనమవుతున్న సంఘటనలు తరచూ మనం వెలుగులోకి చూస్తూనే ఉన్నాం. వేల కోట్ల రూపాయలు విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇది ఎంత పెద్ద అంతర్జాతీయ వ్యాపారమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే, అసలు మనిషి ఎందుకు మత్తు వైపు వెళ్తాడు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎవరూ ఒక్కరోజులో వ్యసన పరులు కారు. ప్రతి వ్యసనం వెనుక ఒక కథ ఉంటుంది. కొన్నిసార్లు ఒత్తిడి, కొన్నిసార్లు ఒంటరితనం, కొన్నిసార్లు ప్రేమలో వైఫల్యం, కొన్నిసార్లు ఉద్యోగ సమస్యలు, కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఏమనుకుంటారనే భయం, మరికొన్నిసార్లు ఒక్కసారి ప్రయత్నిస్తే ఏమైపోతుంది అనే అమాయకమైన ఆలోచన. అక్కడే ప్రమాదం మొదలవుతుంది. అసలు సైన్స్ ఏం చెప్తుంది దీనికి? మన మెదడు ఒక అద్భుతమైన జీవ రసాయన ప్రయోగశాల. మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు, మనకు ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినప్పుడు, మనకు ఇష్టమైన వారితో సమయం గడిపినప్పుడు మన మెదడులో ఒక డోపమైన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీన్నే మనం ఫీల్ గుడ్ హార్మోన్ లేదా ఫీల్ గుడ్ కెమికల్ అని అంటారు. ఇది సహజ ఆనందాన్ని ఇస్తుంది. కానీ డ్రగ్స్ ఏం చేస్తాయి? ఈ సహజ వ్యవస్థను హైజాక్ చేస్తాయి. ఈ డోపమైన్ అసహజ స్థాయిలో విడుదల చేస్తాయి. ఆ క్షణికానందం కోసం ఆ వ్యక్తి మళ్ళీ మళ్ళీ అదే అనుభూతిని వెతుకుతాడు. కొద్ది కాలానికి ప్రకృతి అందాలు ఆనందాన్ని ఇవ్వలేకపోతాయి, కుటుంబ ప్రేమ ఆనందాన్ని ఇవ్వలేకపోతుంది, సాధించిన విజయాలు ఆనందాన్ని ఇవ్వలేకపోతాయి, డ్రగ్స్ మాత్రమే ఆనందంగా కనిపిస్తుంది. అదే బానిసత్వం. డ్రగ్స్ అందకపోతే ఏమవుతుంది? శరీరం వణికిపోతుంది, చెమట్లు పడతాయి, గుండె వేగంగా కొట్టుకుంటుంది, నిద్ర పట్టదు, భయం పెరుగుతుంది, కోపం పెరుగుతుంది, మానసిక ఆందోళన పెరుగుతుంది, కొంతమంది హింసాత్మకంగా మారిపోతారు, కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడతారు. దీన్నే మనం విత్డ్రాయల్ సింప్టమ్స్ అంటాం. ఇక్కడ మనం ఒక చేదు నిజాన్ని ఒప్పుకోవాలి. ఒక యువకుడు డ్రగ్స్కు బానిసైతే ఒక

0: మంచి మాత్రమే నాశనం కాలేదు. ఒక తల్లి కలలు చనిపోతాయి, ఒక తండ్రి జీవితకాలం కష్టం బూడిదైపోతుంది, ఒక చెల్లి ఆశలు మసగబారుతాయి, ఒక కుటుంబ భవిష్యత్తు కూలిపోతుంది. ఎంతమంది తల్లిదండ్రులు ఎండనక వాననక పగలనక రాత్రనక రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తారు. ఎందుకు? తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవాలనే కదా. అలాంటి పిల్లవాడు మత్తులో తులుతూ ఇంటికి వస్తుంటే ఆ కన్నవారి గుండె ఎంతగా ముక్కలవుతుందో చెప్పగలమా? ఆ కన్నీటి బరువును ఏ భాష వర్ణించగలదు? దీని వెనుక ఇంకా మనం లోతుగా మాట్లాడుకుంటే దీని వెనుక ఒక అంతర్జాతీయ మాఫియా ఉంది. మన భారతదేశం రెండు ప్రమాదకరమైన డ్రగ్స్ నెట్వర్క్ల మధ్య ఉంది. పశ్చిమాన చూసుకుంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్తో కూడిన గోల్డెన్ క్రెసెంట్ ఉంది. తూర్పున చూసుకుంటే మయన్మార్, లావోస్, థాయిలాండ్తో కూడిన గోల్డెన్ ట్రయాంగిల్ ఉంది. ఈ రెండు ప్రాంతాలు ప్రపంచ డ్రగ్స్ ఉత్పత్తి మరియు అక్రమ రవాణాకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. ఇలాంటి భౌగోళిక పరిస్థితుల్లో చుట్టూ సముద్ర సరిహద్దులున్న మన అండమాన్ నికోబార్ దీవులు వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన ప్రాంతాలు. ఎందువల్ల అంటే సముద్ర మార్గాలు, చిన్న పడవలు, అక్రమ నెట్వర్క్లు, వీటిని ఉపయోగించి డ్రగ్స్ రవాణాకు ప్రయత్నాలు జరుగుతుంటాయి. అందుకే మన కోస్ట్ గార్డులు, మన పోలీసులు, మన నార్కోటిక్స్ సంస్థలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటున్నాయి. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, ఇది మనందరి బాధ్యత. ఎందుకనంటే డ్రగ్స్ మాఫియా అమ్మేది కేవలం మత్తు పదార్థాలు కాదు, మన దేశ భవిష్యత్తును. డ్రగ్స్ వల్ల వచ్చేది నల్లధనం కాదు, ఉగ్రవాదానికి, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు, అక్రమ ఆయుధాలకు నిధులుగా మారే ప్రమాదం ఉంది. అంటే ఒక యువకుడు కొనుగోలు చేసే ఒక్కో డ్రగ్ ప్యాకెట్ పరోక్షంగా దేశ భద్రతకే ముప్పుగా మారవచ్చు. అందుకే డ్రగ్స్ సరఫరా చేసే ప్రతి వ్యక్తి ఈ దేశ భవిష్యత్తుకు ఒక శత్రువుగానే భావించాలి. మరి దీనికి పరిష్కారం ఏంటి? మార్పు కుటుంబంలోనే మొదలవ్వాలి. ప్రతి తల్లిదండ్రి పిల్లలతో మాట్లాడాలి. ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలి. వారి భావాలు వినాలి. వారి ఒంటరితనాన్ని గుర్తించాలి. వారి స్నేహితులను తెలుసుకోవాలి. వారి ప్రవర్తనలో మార్పులను గమనించాలి. పిల్లవాడు తప్పుదారిలో వెళ్తున్నాడని తెలిసిన వెంటనే అవమానించడం కాదు, కొట్టడం కాదు, ప్రేమతో దగ్గర కావాలి. అవసరమైతే వైద్యుల సహాయం తీసుకోవాలి, కౌన్సిలింగ్ చేయించాలి. వ్యసనానికి బానిసైన వ్యక్తిని నిరస్తుడిగా కాకుండా ఒక బాధితుడిగా చూడాలి. మనమందరం ఈ జూన్ 26 సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేద్దాం. నేను మత్తు పదార్థాలకు దూరంగా ఉంటాను అని. నా కుటుంబాన్ని, నా పిల్లల్ని మత్తు పదార్థాల ప్రమాదాల గురించి చైతన్యపరుస్తానని. నా పరిసరాల్లో అక్రమ రవాణా లేదా వినియోగం కనిపిస్తే అధికారులకు సమాధానం అందిస్తానని. వ్యసన బాధితులను వెలివేయకుండా వారికి తిరిగి జీవితం ఇవ్వడానికి సహకరిస్తానని. వ్యసనరహిత సమాజ నిర్మాణానికి నా వంతు బాధ్యత నిర్వహిస్తానని. చివరగా ఒక్క మాట, నువ్వు పీల్చే మత్తు పొగ నీ ఊపిరితిత్తులనే కాదు, నీ కన్నవారి ఆశయాలను, ఆశలను కూడా బూడిద చేస్తుంది. నువ్వు మింగే రసాయన బిళ్ళలు అంటే మత్తు పదార్థాలు నీ మెదడునే కాదు, నీ కుటుంబ భవిష్యత్తును కూడా కరిగించేస్తుంది. ఇకనైనా కళ్ళు తెరుద్దాం, ఈ రసాయన శృంఖలాలను తెంచుకుందాం, చేతన ప్రభంజనమై ముందుకు సాగదాం. రంగుల పంజరాలను బద్దలు కొట్టి సముద్రపు కెరటంలా ఉప్పుననే లేద్దాం. మత్తుకు నో చెప్దాం, జీవితానికి ఎస్ చెప్దాం. వ్యసనరహిత అండమాన్ను, వ్యసనరహిత భారతదేశాన్ని నిర్మిద్దాం. మత్తును వదిలిపెడదాం, మనుషులుగా బ్రతుకుదాం. సమాజాన్ని రక్షించుకుందాం, సగర్వంగా తలెత్తుకుందాం. మత్తుకు చెప్దాం చరమగీతం, మనుగడకు ఇద్దాం నవజీవితం.
1: మీరింతవరకు కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దాని గురించి డాక్టర్ రామ్ ప్రసాద్ గారి కథనం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.

0: It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
1: విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఒక పాటను విందాం. బొమ్మరిల్లు చిత్రం నుంచి గానం మరియు సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

బొమ్మరిల్లు చిత్రం నుంచి ఈ పాటను విన్నారు కదా. కార్యక్రమంలో భాగంగా ఆఖరిగా వినండి ట్యాగోర్ చిత్రం నుంచి గానం కెఎస్ చిత్ర మరియు హరిహరన్, సంగీతం మణిశర్మ.

ప్రకృతి ఎసిగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.